0: ఇక్కడ ఎవరి బాధలు గాడీలు ఇరికరే రాసుకోండి మాడతెట్టి పాడండి.
1: ఆ కుర్చీని మాట్లాడండి.